గగన సదృశం తత్తమశాలిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణ సహితం సద్గురుం తం నమామి. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయా.